0: సాసి, ఓయ్ సాసి, సున్న, కైలే బాకు చోరా సాగర్ లండన్ బాట ఆకు చరే ని
1: సాగర్
0: అని ఆజ్ బెల్కా ప్రోగ్రామ్ పని రాకేకు చరే కైలే బాకు గర్న ఐ జాయి రమైలు గర్ను పర్చ సాసి సాసి
2: అజే
0: ఐన్ కా లండన్ జానే రే ని
2: ఓయా కైలే
0: పోసి జానే రే ఠూలు ఓయ్ కే బో ఐ జాయి జసరి భయ పని భరే ఉతే భేటంలా
1: ఏ లా లా